0: ఈ సంబంధానికి చూస్తున్నా మీకు సిఐ కఠిన మంత్రాలు తాలూకు సహజంగా వస్తున్నాను వైపుసారి ప్రయోగంలో ఉత్పాదకలాగి బాధపడే
1: సంతులిత మాత్రమే డిఏపి యూరియా పొటాష్ తీసుకునే ప్రాంతానికి మళ్ళీ వాళ్ళ మాట విద్యార్థులు మాట వచ్చిన హామీలు డిఏపి యూరియా పొటాష్ మాత్రమే సమస్య ప్రణాళికకు మనం పని మానేకం ఉంటాం
0: మన బిగు సిచాయికు తాల్మేల్ అసలు విధులవి బిజినెస్ సంబంధ శృంఖల హీరో మోసం బాకీ సిఐఏ కు సహజా కమర్షన్లు కనుగా కిషోర్ కిషోర్ మాత్రమే చూస్తున్నాం.